ఇంగని వాయుదే తేనముదంతుండై ఇంగని వాయుదే తీందమిళుండుండై తినము పడైతు.